పాదో మంద పాదు కిందనాం ఓరో మహాంతక పాదో యమోజానయదంత పాదో మంద గతే పాదో సర్వాంగం పాదు విప్పడా అంగో పాంగాని సర్వాణి రక్షేన్ మే సూర్యదండన ఇత్యేతత్తవచం దివ్యం వచే సూర్య సుతస్య నతస్య జాయతే వీరా ప్రియో భవతి సూర్య జయ జన్మ ద్వితీయస్థో మృత్యుస్థాన కతోపి వా తదత్రస్థో గతో వాపి సుప్రీతస్తు సదా శని అష్టమస్తే సూర్య సుతే వ్యయే జన్మ ద్వితీయే భవజం పఠే నిత్యం న పీడా జాయతే క్వచిద ఇత్యేతత్తవచం దివ్యం సౌరేర్య నిర్మితం పురా పాదశాశ్రమ జన్మస్థో దోషా నాశయతే సదా జన్మ నగ్న స్థిత.

ఏతత్తి కవచం పుణ్యం సర్వోపద్రవశాంతిదం సర్వరోగ ప్రశమనం సర్వదుఃఖ నివారణం ఆయురారోగ్య శుభదం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యః పఠేత్ కవచం దివ్యం శృణుయాత్.

ఇదం కవచం దివ్యం సర్వశత్రు వినాశనం భూత ప్రేత పిశాచానాం నాశనం సర్వసిద్ధిదం సర్వరోగహరం చైవ సర్వసంపత్ప్రదం శుభం ఋణబంధ విమోచం చ సత్యమేవ న సంశయః స్తోత్ర పాఠస్తు కర్తవ్యో దేవస్యాగ్రే సమాహితః రక్త గంధాక్షతైః పుష్పై ధూప దీప గుణోదనైః మంగళం పూజయిత్వా తు మంగళే హరి సర్వదా బ్రహ్మానాన్.

ఫలాని వహ్ని శీతల నైవం వ్యాధయంత్యస్మాన్ మృగపక్షి గజాదయ మహాందతమసే ప్రాప్తే మాతాండస్యోదయాదివ విలయం యాతి పాపాని శత జన్మార్జితాని వై.

నీలాంబర శిర పాతులలాటం లోకవందిత చక్షుషి పాతు మే రాహు శ్రోత్రే మేర్థ శరీరవాన్ నాసికా మే కరాడాస్య శూల పాణిర్ముఖం మమ జిహ్వా మే సింహికా సూను కంఠం మే కంఠదాశన భుజంగేషో భుజౌ పాతు నీల బాల్యకరౌ మమ పాతు వృక్షస్తపో మూర్తి పాతు నాభిం విధుంతుద కటిం మే వికట పాతు ఊరు మే సుర పూజిత స్వర్గానుర్జానుని పాతు జంఘే మే పాతు చాప్యః గుల్ఫౌ గృహాదిపః పాతు నీల చందన భూషితః

ఆదిత్య ప్రసాద సిద్ధ్యర్థే స్వల్పే వినియోగః గృణిః పాతు శిరో దేశం సూర్యః పాతు లలాటకం ఆదిత్యో లోచనే పాతు శ్రుతిం పాతు దివాకరః ఘ్రాణం పాతు సదా పానః ముఖం పాతు సదా రవిః జిహ్వా

ఇదం కవచం దివ్యం సర్వశత్రు వినాశనం భూత ప్రేత పిశాచానాం నాశనం సర్వసిద్ధిదం సర్వరోగహరం చైవ సర్వసంపత్ప్రదం శుభం ఋణబంధ విమోచం చ సత్యమేవ న సంశయః.